0: ఇదంతం అధ్యంతా కాలంతరే సంవరితుం అబుధే.
1: అన్నమయ్యాం ధర్మానుసతి నయ్యాం కరో.